0: తామంగ్ నమస్తంగ తర్మంగ్
1: నమస్తంగ నామంగ్ నమస్తంగ తామంగ్
0: నమస్తంగ జితే నమస్తంగ పితే
1: నమస్తంగ బాహే నమస్తంగ టాయే
0: నమస్తంగ నీలే నమస్తంగ నాదే
1: నమస్తంగ షేదే నమస్తంగ గదే
0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే
1: నమస్తంగ ఉదారే నమస్తంగ పారే
0: నమస్తంగ సుయక నమస్తంగ అనేక
1: నమస్తంగ భూతే నమస్తంగ జుపే
0: నమస్తంగ నికర్మే నమస్తంగ నిపర్మే
1: నమస్తంగ నిదేశే నమస్తంగ నిర్వేశే
0: నమస్తంగ నినామే నమస్తంగ నికామే
1: నమస్తంగ నిదాతే నమస్తంగ నిర్గతే
0: నమస్తంగ నిధూతే నమస్తంగ.